0: Lilo! వాయిక పోయిని ఒకైలి సైరా ఎస్సడ ఎస్సడ ఎనియ అలటి మిలవము దస్ ఒల్లువావా
1: ẹyin ọkùnrin ẹpẹlẹ mẹsàn.
2: Men, you call it 9 times.
1: Obìnrin lẹ́ẹ̀mẹjẹ.
2: Women, 7 times.
1: Wà ní lónìí.
2: Say today.
1: Èmi Samuel Adébáyò Òjó.
2: I am Ojú Gabriel.
1: Ọrùn mi sí.
2: My heaven is open. My heaven is open. Ọrùn mi sí.
1: Mo dìde.
2: I am lifted. My heaven is open. I am lifted.
1: Tí o bá rẹ́dì mọ́ wulẹ̀ kẹ́.
2: If you are not ready, you need to shout.
1: Lodi
2: today.
1: Haru mi se.
2: My heaven is open.
1: Eya kuni amelo.
2: Ebe so.
1: Obinrin melo.
2: Ebe je.
1: Oya.